తాజాను తాజాను తాజేమే తాజేమే తగజెత్తాం తగతాం పరగడతాం తత్తరిత్త జను తగదరిత్త జను తత్తధిం తగతధిం తాజాం తాజాం తద్ధిక్రగదా తగదిమి తత్తత్తధిం తత్తధిం తతక జనుత తత్తజం ది తత్తజం తద్ధి తత్తజం తజం తజం త తకితతం తకతం తకం తగడదాం తజం తజం తజం తజం తగడదాం తకధిమి తగడదాం తాం తాం తగడదాయి తగడదాం తగడదాయి తగడదాం తగడదాయి తగడదాం తగడదాయి తగడదాయి

0: గపగరి సారి ససద
1: గపగరి సరి ససద
0: సరి గపగరి గపగరి సరి
1: సరి గపగరి గపగరి సరి
0: గపగపగపగరి సరి గప గపగ

చరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశర